0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ షేక్ మౌలా సాహెబ్ బృందం వారి నాదస్వరం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రణమామ్యహం గౌళరాగ.

0: హలో, మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
1: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ నాదస్వరం కన్సర్ట్ బై శ్రీ షేక్ మౌలా సాహెబ్ అండ్ పార్టీ. శ్రీ మౌలా సాహెబ్ అండ్ పార్టీ బిగిన్ దేర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్ ప్రణమామ్యహం ఇన్ రాగ్ గౌళ సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు అభోగి రాగంలో పాపనాశం శివన్ రచన సభాపతిక్ రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పాపనాశం శివన్ సభాపతిక్ ఇన్ రాగ్ అభోగి సెట్ రూపక్ తాళం.

0: ఇప్పుడు వినండి నానాటి బ్రతుకు నాటకము, రేవతి రాగంలో అన్నమాచార్య కీర్తన ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య, నానాటి బ్రతుకు నాటకము, ఇన్ రాగ్ రేవతి, సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ షేక్ మౌలా సాహెబ్ బృందం వారి నాదస్వరం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరివేర దిక్కెవరయ్య రామ శంఖప్రియ రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. You're listening to a Carnatic classical Nadaswaram concert by Shri Sheikh Maula Sahib and Party. Shri Maula Sahib and Party continue their concert with a composition of Patnam Subramanyaya, Marivere Dikkevar Ayya Rama, and Rag Shanmukha Priya set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి రంజని నిరంజని, రంజని రాగంలో జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన ఆదితాళం.
1: శ్రీ మౌలా సాహెబ్ అండ్ పార్టీ కంక్లూడ్ దేర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రన్ని నిరంజని ఇన్ రాగ్ రంజని సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ షేక్ మౌలా సాహెబ్ బ్రహ్మవారి నాదస్వరం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ నాదస్వరం కాన్సర్ట్ బై శ్రీ షేక్ మౌలా సాహెబ్ అండ్ పార్టీ. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్
0: ఆకాశవాణి హైదరాబాద్
1: ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH Anytime Indian Music. In today's program, you'll be listening to Carnatic Classical Cover Cycle by Srimati K. Vandana, supported on violin by Srimati B. V. Durga Bhavani, and on rhythm by Sri B. V. S. Prasad. Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈ నాటి కార్యక్రమంలో శ్రీమతి కే వందన గారి కాత కచేరి వింటారు. వైలిన్ సహకారం శ్రీమతి బీబీ దుర్గాబలి, మృదంగ సహకారం శ్రీ బీవీఎస్ ప్రసాద్. ఫస్ట్ లిజన్ టు

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మాలా మోహన్ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి తులసీదళములచే మాయామాళవ గౌళరాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
2: Listen to a Carnatic classical vocal concert by Srimati Mala Mohan. She is accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri Nemani Somayajulu. Srimati Mala begins her concert with a composition of Tyagaraja Swami, Tulasi Dalamulache, in Rag Maya Malava Gaula, set to Rupaktal.

0: ఇప్పుడు ఆనంద భైరవి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి త్యాగరాజ యోగ వైభవం రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్, త్యాగరాజ యోగ వైభవం, ఎన్ రాగ ఆనంద భైరవి సెట్ రూపకతాళం.

0: ఇప్పుడు వినండి శశివదన చంద్రజ్యోతి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: శ్రీమతి మాలా కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి శశివదన ఇన్ రాగ్ చంద్రజ్యోతి సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి మాలామోహన్ గాత్ర కచేరీ వింటున్నారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో చివరిగా వినండి నిన్నే నమ్మితినయ్యా. రాగం సింహేంద్ర మధ్యమం, మిశ్రచాపుతాళం, మైసూర్ వాసుదేవాచార్ కృతి.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి మాలా మోహన్. షీ ఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. శ్రీమతి మాలా కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్ నిన్నే నమ్మితినయ్యా ఇన్ రాగ్ సింహేంద్ర మధ్యమం సెట్టు మిశ్ర చాపుతాల్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి మాలామోహన్ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal concert by Srimati Mala Mohan. She was accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri Nemani Somayajulu. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime, Indian music.